0: శ్రీ గిరిమల్లప్ప భజంత్రిక శయనాయి వాసన్. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి శయనాయికి ప్రారంభిక శిక్ష శ్రీ రంగాచారి కాకండికి సే ప్రాప్తికి, ఉస్కే బాద్ శ్రీ చన్వీర్ బన్నూర్కి మార్గదర్శన్ మే లగాతార్ 9 వర్ష తక్ శయనాయి వాదన్కి ఉచ్చ శిక్ష ప్రాప్తికి. శ్రీ చన్వీర్ బన్నూర్ డాక్టర్ పండిత్ పుట్రాజ్ గవాయికే ప్రముఖ శిష్యతే. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి కై పురస్కారం సే సమ్మానిత్ కియే జా చుకే హే, జైసే కి కళాశ్రీ పురస్కార్, కర్ణాటక రాజ్యోత్సవ పురస్కార్ ఇత్యాది. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి దేశ్ విదేశ్ కే కై ప్రముఖ సంగీత సమ్మేళన్ మే అప్నా శయనాయి వాదన్ ప్రస్తుత్ కర్ చుకే హే. ఆజ్ కే ఇస్ కార్యక్రమ్ మే ఆప్కే సాత్ తబ్లే పర్ శ్రీ మలే మలేష్ హుగార్ దేశాయి కల్లూర్ సాత్ దే రహే హే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ఇన్ టునైట్స్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్ వి బ్రింగ్ యూ అ షహనాయి రిసైటల్ బై శ్రీ గిరిమల్లప్ప భజంత్రి. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి స్టార్టెడ్ హిస్ ఇనిషియల్ ట్రైనింగ్ ఇన్ షహనాయి ఫ్రమ్ శ్రీ రంగాచారి కాకండ్కి. లేటర్ ఫర్ 9 ఇయర్స్ హీ వాజ్ అండర్ ద ఏబుల్ గైడెన్స్ ఆఫ్ శ్రీ చెన్నవీర బన్నూర్, అ ప్రామినెంట్ డిసైపుల్ ఆఫ్ పండిత్ పుట్టరాజ గవాయి ఆఫ్ గదగ్. శ్రీ గిరిమల్లప్ప భజంత్రి ఇస్ అ రిసిపియంట్ ఆఫ్ మెనీ అవార్డ్స్ లైక్ కళాశ్రీ అవార్డ్, కర్ణాటక రాజ్యోత్సవ అవార్డ్ ఎట్సెట్రా. He has performed in many important music festivals of India and abroad. In tonight's program, he is accompanied on the tabla by Shri Malay Mallesh Hugar Desai Kallur.
0: Shri Girimallappa Bhajantri apne karyakram ka prarambh rag Rageshri se kar rahe hain. Isme do bandishe japtal aur drut tintal mein nibadh hai. Suniye rag Rageshri.
1: Shri Girimallappa Bhajantri begins his Shehnai recital with Rag Rageshri, in which he is presenting 2 compositions set to Jhaptal and Drut Teen Tal.